మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, భాద్రపదమాసం, శుక్లపక్షం సప్తమి అనగా సెప్టెంబర్ 18వ తారీఖు ఈరోజు శుక్రవారం. నేటి యువవాణి కార్యక్రమంలో భాగంగా యువతీ యువకుల కొరకు ఉద్యోగ భర్తీల గురించి మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని పాటలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా వినండి ఒక మంచి మాట. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది. చివరికి నాకు అర్థమైంది, స్వశక్తికి మించిన ఆస్తి లేదని అని అన్నారు షేక్స్పియర్ గారు. అంతే కదండి, ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఇతరులపై ఆధారపడటం కంటే మనం చేసే పని మీద, ముఖ్యంగా మన మీద మనకే నమ్మకం ఉండాలి. ఈ పని నేను చేయగలనని, ఇతరుల సహాయం తీసుకోకూడదని కాని కాదు, వారి నుండి సలహా తీసుకున్నప్పటికీ అది ఎంతవరకు మనం మన పనిలో ఉపయోగించాలా లేదా అని కూడా మనం ఆలోచించాలి. తగిన విధంగా ఆ ఆలోచనలను ఉపయోగించాలి. ఇక్కడ కూడా మన స్వశక్తియే ఉపయోగించాలి. కాబట్టి మన స్వశక్తికే మనకు కావలసినంత ఆస్తి. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్దీప బోటుల రాకపోకల సేవా సూచనలు.

ఎంవి బాంబుక రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ దీపం మరియు సహిద్

0: ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీవిజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ రాణి చంగ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ కమోటా రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటల రాకపోకల సూచనలు. శ్రోతలు ఇప్పుడు వినండి వాతావరణ సూచన. వాతావరణ శాఖ ద్వారా సమాచారం ప్రకారం వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో అనగా 20వ తారీఖు వరకు అండమాన్ మరియు నికోబార్ తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది మరియు కొన్ని ప్రాంతాల్లో అత్యధిక మోతాదులో వర్షం కురిసే అవకాశము ఉంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ తీర ప్రాంతాలలో చేపలు పట్టేటకు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళవద్దని సూచన జారీ చేయడం జరిగింది. శ్రోతలు సూచన విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: मैं हूँ एच आई वी वायरस, नाम तो सुना ही होगा. मैं कोई ऐरा गहरा नहीं हूँ, आखिर मेरी भी कोई अहमियत है. लोग सोचते हैं कि मैं मच्छर के काटने से फैल जाता हूँ. अरे भाई, मच्छर के काटने से डेंगू मलेरिया और चिकनगुनिया हो सकता है, मैं नहीं. कोई कहता है कि एक ही टॉयलेट का इस्तेमाल करने से, कपड़े या तौलिया साझा करने से, या फिर एच आई वी संक्रमित व्यक्ति के साथ खाने पीने उठने बैठने पढ़ने काम करने से बात करने से फैल जाता हूँ. अरे नहीं भाई, मेरे बारे में ठीक से तो जान लो, मैं इन सब चीजों से नहीं फैलता. तो मैं हूँ एच आई वी वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया गया.
0: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక సూచన విందాం. మీ ద్వీపం మీ కథ మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. వాటి సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడిమిగల వీడియోను రూపొందించి మీ దీవుల కథను ప్రపంచానికి తెలియచెప్పడమే. అంతేకాదు, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో అయితే ఏకంగా 5 లక్షల రూపాయలు. మరియు ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ యాప్ను నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి వీడియోను సమర్పించండి. వీడియో సమర్పించుటకు ఆఖరి తేదీ 30 సెప్టెంబర్ 2020 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారత వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.

ఎస్ఎస్సీ CHSL 2026 నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2536 గ్రూప్ సి పోస్టులను దరఖాస్తుకు ఆహ్వానిస్తోంది. పోస్టుల సంఖ్య 2536. పోస్టుల పేర్లు లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్. సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. విద్యార్హతలు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు గలవారై ఉండాలి. ఈ దరఖాస్తులకు ఆఖరి తేదీ అక్టోబర్ 8, 2026. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన తరువాత ఫామ్ దిద్దుబాటులు ఏమైనా ఉంటే సరిచేసుకునేటకు 14 నుండి 16వ తారీఖు వరకు సరిచేసుకొనవచ్చు. కాబట్టి శ్రోతలు, ఈ పోస్టులకు అర్హత ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసిందిగా మనవి. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటకు ఎస్ఎస్సి .gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.

అదేవిధంగా అండమాన్ మరియు నికోబార్ పరిపాలన శ్రీ విజయపురం విద్యా డైరెక్టరేట్ పరిధిలోని గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రల్ కేటగిరీ క్రింద ఖాళీగా ఉన్న శారీరక విద్యా ఉపాధ్యాయుని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించబడుతున్నాయి. పోస్టు పేరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. మొత్తం పోస్టుల సంఖ్య 14. విద్యా అర్హతలు ఇచ్చిన సబ్జెక్టుకు గాను ఫిజికల్ ఎడ్యుకేషన్లో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా ఇచ్చిన సబ్జెక్టుకు గాను ఫిజికల్ ఎడ్యుకేషన్తో 45% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ లేదా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా గుర్తింపు పొందిన క్రీడలు లేదా ఆటలు లేదా అథ్లెటిక్స్లో జాతీయ లేదా రాష్ట్ర లేదా అంతర్ విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి. వయోపరిమితి 30 సంవత్సరాలు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయటకు ఆఖరు తేదీ 17/9/26 అనగా ఈరోజు లాస్ట్ తారీఖు. శ్రోతలు, ఈ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసిందిగా మనవి. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటకు recruitment.edenanai@gmail.com వెబ్సైట్ను సందర్శించండి.

శ్రోతలు, ఆకాశవాణి శ్రీ విజయపురం బాడ్కాస్ట్ అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం సెలక్షన్ టెస్ట్ను నిర్వహించనుంది. విద్యా అర్హత, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టభద్రత మరియు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, హిందీ భాషలో ప్రావీణ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అభ్యర్థులకు అవసరమైన అర్హతలు. వయోపరిమితి 31 నాటికి, గరిష్ట వయోపరిమితి 40 ఉండవలను. పైన పేర్కొన్న అర్హతలు కలిగి శ్రీ విజయపురం పురపాలక సంఘం పరిధిలో నివసిస్తున్న అభ్యర్థులు నిర్దేశక ఫార్మెట్లో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు ఫామ్లు ఆకాశవాణి శ్రీ విజయపురం డ్యూటీ రూమ్ నుండి పొందవచ్చు. సరిగ్గా పూరించిన దరఖాస్తులను ఆకాశవాణి శ్రీ విజయపురం వారికి సమర్పించాలి. దరఖాస్తులు సమర్పించుటకు ఆఖరి తేదీ 10 అక్టోబర్. బాడ్కాస్ట్ అసిస్టెంట్

ఓపిక కావడం భవిష్యత్తులో సాధారణ ఉద్యోగానికి ఎలాంటి హక్కులు కల్పించదు. మరిన్ని వివరాల కోసం దరఖాస్తుదారులు ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రను సంప్రదించవచ్చు. శ్రోతలు, మీరు ఇంతవరకు ఉద్యోగ భర్తీల గురించి విన్నారు.

శ్రోతలు, ఇంతవరకు మీరు యువవాణి కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉద్యోగ భర్తీల గురించి మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని పాటలను కూడా విన్నారు కదా. ప్రకృతి వసగిన పెన్నిధి మన తెలుగు తల్లి మధురమైన సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.